మార్గ అమీర్ నేను ఇస్తున్నాను, కంగాల్ నేను ఇస్తున్నాను, రాజే మహారాజే ఒక్కో నమ్మందని మహారాజ్ తనతో ఎత్తి డొంకాయ చేరాయి, కారం బి ఎత్తి, మకాన్ బి ఎత్తి, జమీనా బి ఎత్తి, పుత్ర తీయానే బి సాథ నీ దేనా, కేడీ వస్తువు మేరే నాల్ జాయేగీ తో హజూర్